0: ప్రశ్నయక్
1: మన హెమతిస్ అప్పట కెనెక్ట్ ఆదరంగ ఆమంత్రణే కరన్న పులవం ఓ నమ్మ వెలాబక ఏక హెమ కరన్న మోనే ఎతుకట తమై అపే ఆర సంఖ్యాత కంపన సంఖ్యాత వైబ్రేషన్ ఎక కేల అపే ఇగన గన్నో నేద అపే సంకన కంపన సంఖ్యాత వెడి కర గన్న పులవం వెనే హొంద తత్వేక తియా గన్న పులవం వెనే ఎతుకట తమై అపి సతుటిన్ ఇన్నే కొట తమై అపే ఓరాయక అపే రస్వలల్ల హొంద తత్వేక అపిట తియా గన్న పులవం వెనే ఇతిన్ మే హెమ తనకమ తీయనే కంపనయక్ నే ఏ కంపనీ హరి విధియట అందున గత్తుత్ ఏక మారయ అపిట బర్త్డే విషయక తీనో నేద తవ
0: ఔనేనే ఆ మగే వయసుమ యాలువేగే బర్త్డే కక్ అద 16 వెని ఉపందినే సమరన గంగని దేవమిని ఎయాగే స్కోలే గుడ్ షెపర్డ్ కాన్వర్ట్ పాన దొర ఔనేటత్ శుభమ శుభ ఉపందినేక్ వేవా
1: తవ కౌరు హరి అపిట ఎవల తీనో నిన్ నిసదసక్ కరి మొకక్ కరి సూర్య ఉదావనకుట గూనటేనవా మెవి పేనవా హాహా ఉదే హయాయి అక్క కసని నంగి లెహస ఎక్కగన పియబన హీన పారి ఉన్న దువతి కుడక్ దేవాల్ మగ హెరినవా ఆల్ఫా స్టూడియో దహస్ కనన్ మల్ నెలా గన్నవా జే కెల దాల తీనో ఏ అపే వైబ్ బికే మిన్న కినెక్ నేద
0: ఓ అని అర రాప్ వైబ్ బికే ఇన్న కినానే మి ఏ అయ్యా తమై అపిట కాలినుత్ తేవ హెమ ఎక
1: రాప్ ఎకక్ నే
2: అనుపహ FM 94.8 net FM శ్రీ లంకావే ప్రథమ వతావట రైనో రూఫింగ్ విధిన్ హందున్నా దిన రైనో ప్రీమియర్ జల ప్రతిరోధి మతుపిట ఆరక్షణ సహిత రూఫింగ్ షీట్ రైనో రూఫింగ్ విధిన్ హందున్నా దిన రైనో ప్రీమియర్ రూఫింగ్ షీట్ వెడి విస్తర సంధా 13.96 అమతన్న
3: ඔබ කළ සේවය අගයමින් ඔබේ අනාගතය සවිමත් කරමින් ඔබේ විශ්‍රාම වැටුපර ලැබෙන ඉහළම ණය මුදල දැන් DSCC කරුසරු වෙතින් රුපියල් ලක්ෂ 120ක් දක්වා උපරිම ණය මුදලක් සමග වසර 15ක් දක්වා ස්ථාවර සහනදායි පොලි අනුපාතයක් යටතේ ලබා ගන්න. වැඩි විස්තර 011-2-35-02 අමතා හෝ ළඟම පිහිටි DSCC බැංකු ශාඛාවෙන් කොන්දේසි අදාළ වේ. DSCC බැංකුව ඔබේ වර්ධනයට